నిన్మో రోగ రోగి నమస్తు నిస్నాన్ నమో మంత్ర మంత్రం నమో జంత్ర జంత్రం నమో ఎస్టేష్టే నమో తంత్ర తంత్రం సదా సచ్చిదానంద సర్వం ప్రణాశీ అనూపే అరూపే సమస్తం నివాసీ సదా సిద్ధదా బుద్ధదా వృద్ధ కర్త అదోర్ద అర్ధం అగం ఓగ హర్త పరం పరం పరమేశ్వరం పురుషపాలం సదా సర్వదా సిద్ధాత దయాలం అషేదీయ భేదీయ నామం అకామం సమస్తపరాజీ సమస్తస్తామం తిరాజూ చాచరీ షంద జలే హే థలే హే అపీత హే అపే హే ప్రభు హే అజూ హే ఆదేశ హే అపేస హే భుజంగ పర్యాత్ షంద అగాధ్య బాధ్య ఆనందీ స్వరూపే నమో సర్వమాన్య సమాసీ నిదాన్య నమస్త్వం నరే నాథే నమస్వం ప్రమాథే నమస్వం అగంజీ నమస్వం అపంజీ నమస్వం అకాలే నమస్వం అపాలే నమో సర్వదేశే నమో సర్పేశ నమో రాజ రాజ నమో సహసాజి నమో సహసాజి నమో మామాయ నమో గీత గీత నమో ప్రీత ప్రీత నమో రోఖ రోఖే నమో శోక శోఖే నమో సర్వరోగే నమో సర్వభోగే నమో సర్వజీతం నమో సర్వపీతం నమో సర్వజ్ఞానం నమో ప్రముతానం నమో సర్వమంత్రం నమో సర్వజంత్రం నమో సర్వదృశ్యం నమో సర్వకృత్సం నమో సర్వరంగీ త్రిపంగీ అనంగీ నమో దీప్ దీపం నమో బీద్ బీద్య ఖిద్య భిద్య సమస్తం ప్రసిద్ధి కృపాలం స్వరూపే కుకర్మ ప్రణాశీ సదా సర్వదారిద సిద్ధం నివాసీ చర్పట్ శాంత్వై ప్రసాద అమృతకర్మే అమృతధర్మే అఖల్ జోగే చల్ పుగే చల్ రాజే అటల్ సాజే అఖల్ తర్మలాక్రమ సర్వం దాత సర్వం జ్ఞాత సర్వం పానే సర్వం మానే సర్వం ప్రాణం సర్వం త్రాణం సర్వం భోక్తా సర్వం యోక్తా సర్వం దేవం సర్వం పేవం సర్వం కాలే సర్వం పాలే రువా